0: 94.6, 98.2 MHz meter. Ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
1: Your kind of music, all day, all night, right here on your one and only station.
2: RM3 Manoranjan Radio.
0: శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఉదయం 8:05 మన తొలి రాగాలు ప్రసారం దైనందిన గంటసేపు కార్యక్రమం. ఈ సమయం మీరు వేచి ఉన్న మనోహరమైన ప్రసారం సంగీత యాత్ర మొదలవుతున్నది. హోపింగ్ దాట్ యు డూయింగ్ వెరీ గుడ్ అండ్

శ్రోతలారా, ప్రతి ఉదయం సూర్యుడు కొత్త వెలుగుతో ఉదయిస్తాడు. ప్రతిరోజు ఈ రోజు కూడా ఈ 31వ తారీఖున జూలై నెల యొక్క చిట్టి చివరైన రోజునే. అలాగే ప్రతిరోజు మన జీవితంలో కూడా ఒక కొత్త అవకాశం తీసుకుని ఆ వెలుగుతోనే ఉదయిస్తుంది ఒక కొత్త దినం. నిన్నటి బాధలను పక్క పెట్టి ఈరోజు ఆనందపూర్వకంగా జీవించడం మనం నేర్చుకోవాలి, ఒక సంకల్పం చేయాలి. చిన్న చిన్న విషయాలలో సంతోషాన్ని వెడికే మనస్సు ఉంటే ప్రతిరోజు ఒక అందమైన జ్ఞాపకంగా మారుతుంది.

That's it, శ్రోతలారా. అంటే జీవితం ఇంకా ఆనందంతో యొక్క పరస్పర సంబంధం గురించి చెప్పాలంటే అసలు జీవితం ఎప్పుడు మనం అనుకున్నట్టుగా ఉండకపోవచ్చు కదూ. కానీ మన ఆలోచనలను సానుకూలంగా మార్చుకుంటే ప్రతి ఒక్క సిట్యువేషన్ పరిస్థితిని మీరు ఆనందంగానే స్వీకరించగలం. అంటే మన చిరునవ్వు మనకే కాదు మన చుట్టూ ఉన్న వారికి కూడా ఎంతో ఆనందాన్ని

So dear listeners, anukuntunnanu ye prantapu ye prantamlo meeru unnaru ee samayam prasaram vintunnaru aneka aneka dhanyavadalu kalam akkada ila undo kontha varaku meeru chebutaru naaku adi prakruti yokka mahima prakruti cheppe yokka paatham prati roju mana jeevithamlo okati tappanisariga vachi ichi potundi prakruti prati roju manaku enno vishayalu nerputundi kadu ఉదయించే సూర్యుడు ఓర్పును ప్రవహించే నది మనకు సాగదాన్ని చెట్లు మరవకండి నిస్వార్థంగా ఇవ్వదాన్ని నేర్పుతాయి ప్రకృతిని గమనిస్తే జీవితం ఎలా అందంగా గడపాలో మనకు అర్థమవుతుంది సో కీప్ స్మైలింగ్ అండ్ కీప్ షేరింగ్ అండ్ డూ హ్యావ్ అ వెరీ స్వీట్ అండ్ నైస్ థర్స్డే మార్నింగ్

सो लेडीज एंड जेंटलमैन प्रति रोजू मन आनंद पूर्वकंगाने प्रारंभिंची पूर्ति चेसे योका नम्मकंतोने अंटे सागिंचालंटे मनु मरवकंडी सानुकूल आलोचन शक्ति एंतो अवसरम मन आलोचनालनु मन जीवितानि ప్రభావితం చేస్తాయి. ఎంతో మనం ఏం చెప్పవచ్చు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. మంచి ఆలోచనలు మంచి మార్గాలను చూపిస్తాయి కదూ.

కష్టాలు వచ్చినప్పుడు భయపడకుండా వాటిని ఒక పాఠంగా ఒక లెసన్గా తీసుకుని మీరు ముందుకు సాగితే విజయం తప్పకుండా మన సొంతమవుతుంది. సో ఆశ ఉన్న చోట తప్పనిసరిగా అవకాశాలు ఎప్పుడూ ఆ చోటకు వస్తూ వస్తాయి.

ఉపాధ్యాయులు మీరు సెలవులు నేను అనుకుంటున్నాను చాలా బ్రహ్మాండకరంగానే గడుపుతున్నారు అండ్ ఇఫ్ ఎవర్ యు ఆర్ మిస్సింగ్ యువర్ ఫ్రెండ్స్ నో వరీస్ ఈ ఉదయపు సమయాన కొంతవరకు మీకోసం కూడా మీ ఫ్రెండ్షిప్ గురించి ఒక చిన్న మాట చెప్తాను జీవిత ప్రయాణంలో ఎన్నో పరిచయాలు వస్తాయి యు ఆర్ వెరీ రైట్ కానీ కొన్ని బంధాలు మాత్రమే మన హృదయంలో నిలిచిపోతాయి అవే ఫ్రెండ్షిప్ అలాంటి అందమైన బంధమే నిజమైన స్నేహం అంటారు సంతోషంలో తోడుగా ఉండటం మాత్రమే కాదు కష్టాల్లో ధైర్యం చెప్పే మనసే మంచి ఫ్రెండ్షిప్ యొక్క గుర్తింపు

డియరెస్ట్ మ్యూజిక్ లవర్స్ అవుట్ దేర్ అండ్ చాలామంది ఈ సమయం మన ఈనాటి కార్యక్రమం ప్రయాణంలో మీ కారు మీ బండి నరుపుటూ మీరు ట్యూనింగ్ ఉన్నారు ఏం ప్రసారం వింటున్నారు. మరొకండి మన జీవితం కూడా ఒక ప్రయాణమే. జీవితం అంటే అందులో సంతోషాలు ఉంటాయి, సవాళ్ళు కూడా ఉంటాయి, కానీ ప్రతి అనుభవం మనల్ని మరింత బలంగా మారుస్తుంది. సో ఇఫ్ యు ఆర్ లైక్ ఇన్ ద ట్రాఫిక్, నో వరీస్, ఓపికతోనే వేచి ఉండండి, మరొకండి. దాట్స్ ఓన్లీ కొద్ది క్షణాల కోసం. సో గమ్యం చేరడం మాత్రమే మీ లక్ష్యం. సో ఆ ప్రయాణాన్ని ఆనందపూర్వకంగా ఆస్వాదించడం కూడా, అది కూడా ముఖ్యం.

So, priyamaina shrotalara, that could be the thought of the day. Santosham gurinchi oka chinna maata maravakandi. Meeru pedda vijayala kosam eduru chustu maravakandi chinna aanandalanu marchi pokandi. కుటుంబంతో గడిపే సమయం, స్నేహితులతో నవ్వులు, ప్రకృతిని ఆస్వాదించే క్షణాలు, ఇవే దాట్స్ ఆల్ అబౌట్ మన జీవితపు యొక్క హ్యాపీనెస్. ఆ జీవితాన్ని ఆనందం మార్చే నిజమైన సంపదలు. దాట్స్ ద బిగ్గెస్ట్ వెల్త్ వీ కెన్ హ్యావ్.

0: That's it, dearest music lovers. I andamaina samayani ante manam yudayapu vela maato panchukunna mi andariki dhanyavadalu krutagyatalu navutune undandi ఆశతో ముందుకు సాగండి. మీ జీవితంలో ప్రతి క్షణాన్ని ఆనందపూర్వకంగానే ఆస్వాదించండి. సంగీతం మీ మనస్సుకు ఎప్పుడూ ఆనందాన్ని ప్రశాంతతను అందించాలని కోరుకుంటూ డూ హ్యావ్ అ వెరీ స్వీట్ అండ్ నైస్ థర్స్డే. యు టేక్ కేర్. బై బై. నమస్కారం.
1: నా పేరు వరప్రసాద్. నాకు అబద్ధం చెప్పడం రాదు. నేను అమ్మాయికి మనసిచ్చాను, తన కోసం ఇక్కడికి వచ్చాను. తను కాదంటే